0: నురకి ఫండువెను దానే తీయేలా సాణి.
1: దివేఎఫ్ఎం దివేహి నాయకు నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్.